తకతజం గుణతజ్ఞం దిమితతి తతం తజ్ఞం తతం తకతజం తద్ధిష్టం తతే తకతణం కుంఠిత్వం తతే తత్పరిగత